0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇక వివరాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమిక నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్

ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం ఏడాదికి 150 బిలియన్ల అభివృద్ధి సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలానీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబులను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. వాతావరణం. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మ రాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర

0: సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ తడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈరోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి నేరం 7:15:30. 100.1 MHz FM గోల்ட் வழங்கும் திரை இசை பாடல்கள் கேட்போம். முதலில் தாய் மூகாம்பிகை படத்திற்காக இளையராஜா, தீபன் சக்கரவர்த்தி, TKS கலிவாணன் ஆகியோர் பாடியுள்ள பாடல்.
2: சிவசக்தியுக்தோ யதி பவதி சக்த

శుభోదయం, శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో ఆకాశవాణి తెలుగు శ్రోతలకు చిరపరిచితులు వక్త, మన ఆకాశవాణి నిరంతర శ్రోత ఆచార్య పి గోపీచంద్ గారితో సంభాషణ రెండవ మరియు చివరి భాగం. ఇంకా పాటలు విందాం. సంభాషణకర్త డాక్టర్ జి లలిత, విశ్రాంత కార్యక్రమ విభాగాధిపతి. కార్యక్రమంలో ముందుగా అమ్మవారి మీద శ్లోకం విందాం.

0: ವಿಶ್ರಾಂತ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಭಾಗಾಧಿಪತಿ.
1: ನಮಸ್ಕಾರ. ಆಕಾಶವಾಣಿ ತೆಲುಗು ಕಾರ್ಯಕ್ರಮಾಲತೋ దాదాపు 78 సంవత్సరాలుగా వక్తగా శ్రోతగా మనందరికీ చిరపరిచితులైన డాక్టర్ పి గోపీచంద్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వీరు స్థానిక కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈరోజు వారు మన ఆకాశవాణి చెన్నై కేంద్రంతో ఉన్న అనుభవాన్ని గురించి మనతో పంచుకుందుకు ఇక్కడికి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. గోపీచంద్ గారు, మీరు ఆకాశవాణి చెన్నై కేంద్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసిన విషయాన్ని మాకు తెలియజేశారు, బాగుంది. మీకు ఇంకా కొంతమంది గాయకులతో పరిచయం ఉందని నేను విన్నాను, వారి గురించి కాస్త వివరిస్తారా?
2: ఉందండి. 1949-50 ప్రాంతాల నుంచి 1974 దాకా ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో మాకు చాలా పరిచయం ఎక్కువగా ఉంది. ఆయన ఇంటి దగ్గరే మా ఇల్లు కూడా ఉండేది. ముఖ్యంగా ఘంటసాల సావిత్రి గారితో మా అమ్మకి చాలా ఎక్కువ స్నేహం కూడా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళు మా చెల్ల వివాహానికి, నా వివాహానికి కూడా వచ్చారు. వెంకటేశ్వరరావు గారితో నాకు మాకు చాలా పరిచయం ఉంది.
1: ఘంటసాల గారు సంగీత దర్శకత్వం చేసిన లవకుశలో కూడా మీ చెల్లయ్య పాడారన్నట్టుగా నేను విన్నాను.
2: చెల్లయ్య ఆ రోజు కాలేజీలో చదువుకునే రోజులో చాలా బాగా పాడుతుందని సావిత్రమ్మ గారు వెంకటేశ్వరరావు గారితో చెప్పగా, సరే అమ్మాయి కాలేజీలో ఇక్కడ చదువుతుంది, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పి లవకుశలో పాటలకి పీలీల గారితో కలిసి లవకుశలకి నేపథ్య గానం చేసింది మా చెల్లయ్య అన్నమాట.
1: అంటే ఆ వినుడు వినుడు రామాయణ గాథ, ఆ పాట మీ చెల్లయ్య కూడా పాడారు.
2: సరోజిని ఆమె పేరు.
1: బాగుందండి, చాలా సంతోషం.

0: తర్వాత పీలీల గారితో కూడా మా చెల్లాయికి ఎక్కువ పరిచయం ఉంది. వాళ్ళిద్దరు కలిసి చాలా స్నేహం ఉన్నవాళ్ళు. లవ్ కుశ టైంలో ముఖ్యంగా ఇద్దరు కలిసి చాలా పాటలు పాడారు.
1: ఆ తర్వాత మరి మీ చెల్లయ్య గారు ఆవిడ నేపథ్య గానం చేశారా తర్వాత వేరే ఏమైనా చిత్రాలకి?
0: ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసింది, నాకు జ్ఞాపకం లేదు. ఆమె కూడా గతించింది 2000లో. ఇంకోటి పిబి శ్రీనివాస్, తర్వాత పిబి శ్రీనివాస్తో కూడా మాకు పరిచయం ఎక్కువగా ఉంది. కాకినాడలో మా చిన్నప్పుడు మా పక్కింట్లోనే పిబి శ్రీనివాస్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా స్నేహమైన వాళ్ళు. పిబి శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు అప్పుడు ఇంకా చాలా చిన్నపిల్లలు అన్నమాట. వాళ్ళు రోజు వాలీబాల్ ఆడుకోవడం అది ఇప్పటికి కూడా నాకు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. తర్వాత చాలా పెద్ద గాయకుడు అయ్యాడు పిబి శ్రీనివాస్.
1: అవునండి.
0: వాళ్ళ ఇంటికి మెడ్రాసులో వచ్చినప్పుడు వాళ్ళు సిఐటి నగర్లో ఉండగా ఎన్నోసార్లు వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పిబి శ్రీనివాస్ కూడా చాలా గొప్ప గాయకుడు.

0: ఈ ఇద్దరు చాలా గొప్ప తెలుగు గాయకులుగా ఈనాటికి కూడా గుర్తించబడుతున్నారు. అది
1: నిజమండి. వారు ఎన్నో మంచి పాటలు మనకు అందించారు, వారు చిరస్మరణీయులు.
0: ఇంకా కొన్ని జ్ఞాపకాలు నేటికి కూడా నా మనసులో నిలిచి ఉన్నాయి. ఓసారి తెలుగు ఉగాది నాడు చెన్నై ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తెలుగు వాళ్ళని ఆహ్వానించి ఆనవాయితీ ప్రకారం నేను ఒక ఉదయం ఆ సందర్భంలో పాల్గొనడం జరిగింది. అది రాక్షసనామ సంవత్సరం ఉగాది. నాడు మహాకవి శ్రీశ్రీ తన కవిత్వాన్ని వినిపించడానికి లేచారు. సభ చాలా కుతూహలంగా ఉంది. శ్రీశ్రీ తన గేయాన్ని ఇలా ప్రారంభించారు. రా రాక్షస రా, తే ద్రాక్షసారా అని చదవగానే శ్రోతల కరతాళ ధ్వనులతో గది మారుమోగింది.
1: అప్పట్లో మీరు ఉగాది కార్యక్రమాల్లో మీరు అంటే మీరు కూడా కవితలు వినిపించడానికి వచ్చారా? మీరు ఏం కార్యక్రమాలు?
0: నేను ఒకటి రెండు సార్లు ఉగాది గురించి నేను రాసిన గేయాలు అవి చదవడం జరిగింది.
1: మీరు చిన్ననాటి నుంచి కార్యక్రమాలు అవి వినేవారు, బాలానంద కార్యక్రమాలు వినేవాళ్ళం, తర్వాత బాలానంద కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం అని చెప్పేవారు కదా. అప్పటికి మీ ఇంట్లో రేడియో ఉండేదా అండి?
0: అప్పట్లో మా ఇంట్లో రేడియో అంటే 1942లో మా అమ్మ ఏదో ఒక నాటకంలో వేసినప్పుడు అది ప్రసారం అయినప్పుడు రేడియో లేదు. తర్వాత బాలానంద కార్యక్రమాలు తర్వాత 45-46 ప్రోగ్రాముల్లో బాలానందం వినేటప్పుడు అప్పటికి రేడియో మా ఇంట్లో వాడుకునేవాళ్ళం అనమాట.
1: మరి అంతకుముందు కార్యక్రమాలు మీరు వినాలంటే ఎలా వినేవారు?
0: అంతకుముందు ఒకే ఒకసారి మాత్రం అక్కడ కాకినాడలో గాంధీ నగరం పార్క్ అని చెప్పి ఉండేది. అక్కడ సాయంత్రం పూట మా అమ్మ ఉత్తరం రాసింది, నా నాటకం ఇలాగ ప్రసారం అవుతుంది మీరు వినండి అని. అప్పుడు మేము వెళ్ళి అక్కడ కూర్చొని సాయంత్రం 5-6 ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయినప్పుడు మేము విన్నాం అనమాట, నేను మా చెల్లెలు.
1: మీకు ఆ జ్ఞాపకం ఉంది? అది అంటే ఆ కాలంలో ఎక్కువ మంది ఇళ్లలో రేడియో సెట్లు ఉండేవి కావు, చాలా మంది పార్కులకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ స్పీకర్లలో మన రేడియో కార్యక్రమాలు వింటూ ఉండేవారు. సో మీరు కూడా ఆ విధంగా మాకు అప్పటి శ్రోత అన్నమాట.
0: అప్పటి శ్రోత. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో మేము మా అమ్మ నాటకం ఉంటున్నప్పుడు ముందుగానే ఒక లెటర్ రాసింది, ఇలా నాటకం ప్రసారం అవుతుంది మీరు వెళ్ళి వినండి, దాంట్లో మీ పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తాను నాటకంలో అని. మా అమ్మ చాలా హాస్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అలాగే నాటకం ఏదో వాచికి సంబంధించింది, ఆవిడ రిస్ట్ వాచ్ ఏదో పోయిందో ఏదో నాటకంలో కదా. ఒరే గోపిచందు, ఒసే సరోజని, నా నాటకం నా రిస్ట్ వాచ్ కనిపించడం లేదు, మీరేమైనా చూసారా అని నాటకంలో అక్కడ ప్రసారం చేస్తుంటే మేము విని చాలా థ్రిల్ అయ్యామన్నమాట.
1: అంటే ఆవిడ నాటకంలో పాల్గొనడానికి చెన్నై వచ్చేవారా? మద్రాసు వచ్చి ఇక్కడ పాల్గొనేవారు?
0: ఉండేవాళ్ళు
1: మద్రాసు ఉండేవారు. మీరు కాకినాడలో?
0: కాకినాడలో చదువుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు మేము అక్కడ ఉండేవాళ్ళం. అది
1: అప్పుడు ఆ కాలంలో మొత్తం అన్ని కూడా లైవ్ కార్యక్రమాలే కదా.
0: లైవ్
1: నిజంగా కత్తి మీద సామె మీరన్నట్టు
0: చాలా కష్టం. ముఖ్యంగా నాటకాలకే ఇన్ని పాటలు ఉన్నప్పుడు వాయిద్యాలు పెట్టుకుని సంగీతంలో కట్ట చేయడం

0: అంటే లేదుగా, వాళ్ళు బాగా పాడాలి. వాయిద్యాల్లో ఎక్కడ పొరపాటు రాకుండా వాళ్ళు వాయించేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో.
1: నేను ఇక్కడ తెలుగు విభాగంలో ఉన్నప్పుడు కూడా మీరు మాకు చాలా చాలా కార్యక్రమాలు చేశారు, సూక్తి శుద్ధులు అందించారు, చక్కటి సాహితీ కార్యక్రమాలను అందించారు. అవన్నీ మాకు ఇప్పటికీ కూడా చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి.
0: 1948లో బాల్య దశలో ఆల్ ఇండియా రేడియోలో బాలానందం కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన జ్ఞాపతి దంపతుల మూర్తులు నేటికీ నా మనోనేత్రాల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.

0: ముతఖద్దర్ పంచి, అలాంటి చొక్కా దాల్చిన రాఘవరావు గారు, ముతఖద్దర్ చీర, ఖద్దర్ జాకెట్ ధరించిన కామేశ్వరమ్మ గారు సందడిగా ఆటపాటలతో గొంతెత్తి ఉత్సాహంతో పాల్గొనే బాలల బృందం, రేడియో తాతయ్య ఉమామహేశ్వరరావు గారు, ప్రయాగ నరసింహశాస్త్రి ఇప్పటికీ నాకు మనస్సులో కనిపిస్తూనే ఉంటారు. ఇలా చెన్నై ఆల్ ఇండియా రేడియోలో బాల్య దశ నుండి వార్ధక్యం దాకా కాలగమనంతో మెల్లిగా అడుగులు వేసుకొని ప్రయాణం చేస్తున్న ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ఎంతో తృప్తి, ఆనందం కలిగి అన్నిటినీ మించి ఇలాంటి ఎన్నో అవకాశాలని నాకు కల్పించిన చెన్నై ఆకాశవాణికి, కార్యనిర్వాహకులకు నేను మనసారా కృతజ్ఞత వందనాలు సమర్పించుకుంటున్నాను. నేడు
1: మీ అనుబంధం ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నామండి గోపిచంద్ గారు. ఎందుకంటే మీరు ఒక శ్రోతగా అప్పటి పరిస్థితులను కూడా మాకు ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఒక వక్తగా మీకున్నటువంటి తెలుగు ఆకాశవాణి తెలుగు విభాగంతో మీకున్నటువంటి అనుబంధాన్ని ఎన్నో విషయాలతో మాకు వివరంగా చెప్పారు. ఎందుకంటే మీరు ఇందులో చెప్పినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలామందిని మేము చూడలేదు. వారందరూ ఆనాటి తరం వాళ్ళు. మేము వారి పేర్లు విన్నామే కానీ వాళ్ళ గురించి మాకు.
0: రజనీకాంతరావు గారు ఆయన గొప్ప కవి.
1: అవునండి,
0: కవి గాయకుడు కూడా. శతపత్ర సుందరి అని చెప్పి ఒక కావ్యం రాశాడు. ఒకసారి ఆయన సంగీత కార్యక్రమం కూడా చేశాడు. నేను విన్నాను. నేను శతపత్ర, ఓహో శతపత్ర సుందరి అని చెప్పి పాట పాడి స్టూడెంట్స్ అందరూ కూడా పచ్చపాస్ కాలేజీలో 1949లోనో ఇప్పుడు దాంట్లో ఆయన పాల్గొన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్కువ సంతోషపడ్డారు కూడా. గొప్ప కవి
1: రజనీకాంతరావు గారు రాసిన, సంగీతం సమకూర్చిన లలిత గీతాలు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు మన ఆకాశవాణిలో ప్రసారం చేస్తూనే ఉన్నాం మనము. అద్భుతమైనటువంటి వారి రచన, వారి సంగీతం మనకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నమాట అది. మరి 1948 నుంచి దాదాపు 2018 వరకు ఎన్నో కార్యక్రమాలు మీరు మాకు అందించారు. మీ అనుబంధం మన తెలుగు విభాగంతో ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు మీరు మా స్టూడియోకు వచ్చి ఎన్నెన్నో విశేషాలను తెలియజేశారు గోపిచంద్ గారు. మీకు మనస్ఫూర్తిగా తెలుగు విభాగం తరఫున, మా ఆకాశవాణి చెన్నై కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
0: నేను ఇవాళ ఇలా పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషం. నా కృతజ్ఞత ఆల్ ఇండియా రేడియోకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకా మీద కూడా కార్యక్రమాలు ఏవైనా ఉంటే నేను పాల్గొనగలను అని చెప్పి హామీ ఇస్తున్నాను.

0: నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఇంతవరకు ఆకాశవాణితో అలనాటి మధుర స్మృతులు, ఆచార్య పి గోపీచంద్ గారితో సంభాషణ రెండవ మరియు చివరి భాగం విన్నాం. సంభాషణకర్త డాక్టర్ జి లలిత, ఆకాశవాణి విశ్రాంత తెలుగు కార్యక్రమ విభాగాధిపతి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఆదివారం అనగా సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేయబడే మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాలలో తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షించే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో నేడు ప్రైమ్ మినిస్టర్ యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా పిఎంఎస్ఎస్వి పథకం గురించి తెలుసుకుందాం. ఆర్థిక సహాయాన్ని కోరుకునే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రవేశించబడిన పథకం ఈ పిఎంఎస్ఎస్వి. అర్హులైన విద్యార్థులను వారి ప్రతిభ, విద్యా రికార్డుల ఆధారంగా ఎంపిక చేసి స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. ఒకసారి స్కాలర్షిప్ మంజూరైన తరువాత విద్యార్థి సంతృప్తికరమైన ప్రతిభను కనబరిస్తే కోర్సు పూర్తయ్యే వరకు అది కొనసాగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఛార్జీలు మొదలైన ఖర్చులకు మద్దతు లభిస్తుంది. పిఎంఎస్ఎస్వి ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకునే విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి ద్వారా ఆన్లైన్లో అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. పిఎంఎస్ఎస్వి పథకం గురించి మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఈ అంశంపై విశేషాలతో పాటు చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

కార్యక్రమంలో చివరిగా రాజా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విందాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: திரைகானம் கேட்டும் இன்னும் சொல்லி நடுகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్య అంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. వివరాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
2: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है.
1: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవా యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్ర దేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు.

అటవీ సంరక్షణ పద్ధతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా

0: సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
1: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోస్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చీ తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్ట్రపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికీ ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు.

0: వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. వాతావరణం. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.
1: ஆகாஷவாணி நேரம் 12:40. 100.1 மெகாஹெர்ட்ஸ் எஃப்எம் கோல்டு வழங்கும் மெல்லிசை பாடல்கள் கேட்போம். முதலில் சங்கர் கணேஷ் இசையமைத்துள்ள பாடல். பாடலை இயற்றியுள்ளார் வங்கனூர் ஏ மோகனன். பாடலை பாடியுள்ளார் டி எம் சவுந்தரராஜன்.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఏటా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డే జరుపుకోవడం జరుగుతోంది. 1980వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ ప్రారంభించిన వేడుకల సందర్భంగా ఈ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ మన ఈ మధురమైన సమయంలో చిత్రగీతాలను వినేద్దాం. ముందుగా బ్రహ్మోత్సవం చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన పాట విందాం. పదరచన శ్రీకాంత్ అడ్డాల, స్వరరచన మిక్కీ జేమేయర్.

అంతర్జాతీయ సమాజంలో పర్యాటకం యొక్క పాత్రపై అవగాహన పెంచడం మరియు ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక విలువలను పర్యాటకం ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచేయడం ఈ పర్యాటక దినోత్సవం యొక్క లక్ష్యం. పర్యాటకం ద్వారా వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మరియు జీవన విధానాలను అర్థం చేసుకోవడానికి, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడానికి అవకాశం లభిస్తుంది. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఆ చిత్రానికి అభయ్ జోధ్పుర్కర్, అంజనా సౌమ్య బృందంతో కలిసి ఆలపించిన పాట విందాం. సంగీతం మిక్కీ జెమేయర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

పర్యాటకం అంటే కొత్త ప్రదేశాలను చూడటం. పర్యాటకంలో చాలా రకాలున్నాయండి. ఆహ్లాదం కోసం, తీర్థయాత్రల కోసం, ఆరోగ్య చికిత్స కోసం, ఉద్యోగ వ్యాపార పనుల నిమిత్తం కొత్త ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. ఒకే రాష్ట్రంలో ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్ళడం, ఒకే దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్ళడం, మన దేశం నుండి విదేశాలకు వెళ్ళడం అన్నీ పర్యాటకంలో భాగమే. అంతేకాదండి, మనం ఉంటున్న ఊర్లోనే ఏదైనా ప్రసిద్ధ దేవాలయానికో, వస్తు సంగ్రహాలయానికో, అదేనండి మ్యూజియం వెళ్ళడం కూడా పర్యాటకం కిందకే వస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు చూడాలని ఉంది చిత్రానికి గాను హరిహరన్ పాడిన పాట విందాం. పదరచన వేటూరి, స్వరరచన మణిశర్మ.

ఒక ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందడం ద్వారా అక్కడి స్థానిక ప్రజలకు ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాలు పెరుగుతాయి. పర్యాటకుల రద్దీ పెరిగే కొద్దీ హోటళ్లు, భోజనాలయాలు, కిరాణా కొట్లు వెలుస్తాయి. స్థానికంగా తయారు చేసి అమ్మే వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. రవాణా మార్గాలుండాలి కాబట్టి ఆ రంగంలో ఉన్నవారికి పని దొరుకుతుంది. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యాటకం ఒక ప్రాంతాన్ని ఆర్థికంగా ఎంతో బలోపేతం చేయగలదు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు అతడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విందాం. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ప్రయాణాలు మనకు కొత్త అనుభవాలను, కొత్త సంస్కృతులను పరిచయం చేస్తాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు తమను తాము కనుగొంటామని చాలామంది చెబుతుంటారు. పలు ప్రదేశాలకు పర్యాటకానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని రోజులు వాస్తవానికి, అదే మన రొటీన్కు దూరంగా ఉంటాము. ఇది ఒకందుకు మంచిదే అంటున్నారు మానసిక నిపుణులు. ప్రయాణంలో సేద తీరడం ద్వారా కలిగే విశ్రాంతి మనల్ని మరింత ఉత్సాహపరుస్తుంది కదూ. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోటి సంగీత నేతృత్వంలో ఆలపించిన పాట విందాం. సాహిత్యం భువనచంద్ర, చిత్రం నువ్వు నాకు నచ్చావు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ ఆదివారం అనగా సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేపడే మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగం అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళనాడు పుదుచ్చేరి ఆకాశవాణి కేంద్రాలలో తమిళ అనువాదం కొనసాగుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డే గురించి విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలను వింటున్నాం. మనం ఏదైనా చారిత్రాత్మక ప్రదేశానికో లేదా వన్యప్రాణుల ఆవాసాలకో వెళ్ళినప్పుడు టికెట్ కొనుక్కుంటాం కదా. అలా పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం చారిత్రక ప్రదేశాలు, స్మారక చిహ్నాలు వన్యప్రాణులను కాపాడడానికి స్థానిక ప్రభుత్వాలకి ఉపయోగపడతాయి. అంతేకాకుండా స్థానిక రహదారులు, రవాణా మార్గాలను మెరుగుపరచడంలో కూడా తోడ్పడతాయి. మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఏదైనా ఒక ప్రదేశం ఉదాహరణగా తీసుకుని వారి ప్రయాణ అనుభవాలను మీ అనుభవాలతో పోల్చి చూడండి, మీకే అర్థమవుతుంది పర్యాటకం వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో. కార్యక్రమంలో ఇప్పుడు గంగోత్రి చిత్రం నుండి ఎస్పి చరణ్ శ్రీవర్ధిని ఆలపించిన యుగళగీతం విందాం. చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఏదో నిన్న మొన్న మొదలైంది కాదండి. కొన్ని వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు పర్యటిస్తూనే ఉన్నారు. తీర్థయాత్రలకని, కొత్త ప్రదేశాలను కనుగొనడానికని వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణాలని మనము కొనసాగిస్తున్నాము. ఉత్కంఠ కోసం కొండలెక్కడం, విశ్రాంతి కోసం పచ్చని ప్రకృతి ఆవాసాలకి వెళ్ళడం, ఆధ్యాత్మిక కోసం క్షేత్రాలకు వెళ్ళడం, పల్లె సంస్కృతి తెలుసుకోవడానికి పల్లెటూళ్ళకి, అదే విలేజ్ టూరిజం ప్రయాణమవుతున్నాము. మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు రుద్రవీణ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం విందాం. వేటూరి కలం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం.

2026 యొక్క థీమ్ గురించి తెలుసుకునే ముందు గీతాంజలి చిత్రానికి వేటూరి అందించిన సాహిత్యం విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఇళయరాజా.

ప్రతి సంవత్సరం ఒక అంశం, థీమ్ను ఎంచుకుంటారు పర్యాటక దినోత్సవ నిర్వాహకులు. గత సంవత్సరం 2025 యొక్క థీమ్ పర్యాటకం మరియు సుస్థిర పరివర్తన, టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో భాగంగా పెరుగుతున్న పర్యాటకం నుంచి పర్యావరణ వ్యవస్థలను ఎలా పరిరక్షించాలి, వాతావరణ మార్పులను ఎలా నియంత్రించాలి అనే అంశాలపై దృష్టి సారించడం జరిగింది. మరి ఈ సంవత్సరం

ఈ 2026 సంవత్సరం యొక్క థీమ్ పర్యాటకాన్ని రూపకల్పన చేయడానికి డిజిటల్ ఎజెండా మరియు కృత్రిమ

మేధ. ఇందులో భాగంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ పర్యాటక రంగాన్ని ఎలా ముందుకు నడిపించగలదో అని చర్చించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవ సమావేశం ఎల్ సల్వడార్లో జరగనుంది. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఓయ్ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం విందాం. వనమాలికలం, శ్రేయా ఘోషాల్ గళం.

వేద్దాము. వన్యప్రాణులను చూడ్డానికి వెళ్ళినప్పుడు వాటికి భయం కలిగించేలా గట్టిగా అరవకుండా వాటిని గౌరవిద్దాము. గుళ్ళకి, చారిత్రాత్మక ప్రదేశాలకి వెళ్ళినప్పుడు గోడల మీద గీతలు అవి గీయడం మానుకుందాము. మన పూర్వీకులు మనకి భద్రంగా దాచి ఇచ్చిన సంపదను భావితరాలకు అందిద్దాము. కార్యక్రమంలో ఇప్పుడు గోదావరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విందాం. వేటూరి సాహిత్యం, కేఎం రాధాకృష్ణ సంగీతం.

పర్యాటకులుగా మనవంతు బాధ్యతని మనం నిర్వర్తిద్దాము. వీలైనంత వరకు పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాము. వ్యర్థాలను వాటి కోసం ఏర్పాటు చేసిన చెత్తబుట్టల్లోనే

అవండి, పర్యాటక దినోత్సవ విశేషాలు. ప్రయాణం చిన్నదైనా పెద్దదైనా ప్రతి ప్రయాణాన్ని ఆస్వాదిద్దాము, జ్ఞాపకాలను మూట కట్టుకుందాము, ఆనందంగా ఆరోగ్యంగా ఉందాము. చివరిగా చిరునవ్వుతో చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విందాం. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు ఆపాత మధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి.